ఇందిర నెగచ్చిద గప్ప నెరైవో పాటు కున్న ఏంబ కూసుగా నంగ తాలాటి పాడి ఒరుగుసుదో అత్తెంబుదో ఎల్లా మాడో ఒందు విషయ. అవున బొందో అవ్వ తాలాటు పాడుదో అత్తెంబుదో నంగ ఏగువో నోడువ విషయ. అదే అప్ప కూసుగ తాలాటు పాడుదో అత్తెంబుదో అడికడి కేల్వి పడాద ఒందు విషయ. అదే తాలాటో బెరద బెల్లియ పాటుదోగాడదే అత్తెంబుదో అప్పర రేరాద విషయ పాటు కేతునోడుదుగా అప్పర సోకాట్ర. నంగగాయి ఇదో బెరదబెల్లి పాటు, అదో తాళాటు పాటు, ముందుందే అడదే ఓరుడువో.